0: برای خلاقی نیزیر بانی
1: کاری پشتایی
0: آره خلاقی نیزیر بانی
1: کاری پشتایی
0: پدی پدی پدی داری ولی ریزی
1: پشتایی
0: آدی نیگر بیایی
1: دوایی پشتایی آدی نیگر بیایی
0: کیرایی خونی تبری نیتو ناری
1: پشتایی
0: پرادو خونی کامارا بری خونی تبری نیتو ناری
1: پشتایی
0: ఎది సరదిని తమై భూముని తవరిని దేవు
1: నాయకుడు
0: ఆయన సగుడిని వీడియో పూర్వకుని తవరిని దేవు నాయకుడు
1: ఆయన
0: అసూచల ఆరడై భూముని తవరిని దేవు నాయకుడు
1: ఆయన
0: సినిమిసల అగడి పూర్వకుని తవరిని దేవు నాయకుడు
1: ఆయన
0: అగ్ని విజయము కుటాని దిని ఉన్న సూరి బహుని ఇట్లాగుని అతని అజిని
2: నువ్వు అన్ని
1: nigi aro
2: Thank you. Everybody's out of here.